0: ధ్యానం స్వరలయ సాంద్రమాం వల్లవీ జాగం దానం స్వరలయ సాంద్రమాం వల్లవీ.
1: You are listening to Ashray FM 90, Nadinuppam, Natargopam.
2: Ediye, nee inatha kaaryangalokke arinja?
3: Adu paranjalalle ariyullu.
2: Nee Ashray FM 90 ennu vechi kaaryangalokke avaru paranjullu.
3: Adhe, oru divasathe complete updateum choodode koodi raavile thanne ketariya morning mojoyilude. Thingal mudhal sheni vare raavile 7 mani mudhal 10 mani vare nammude swandam Ashray FM 90.
4: Morning mojo.

0: జన్తాం
1: దానిదని
0: తగ జన్తాం
1: నీ సరిదా
0: తగ జన్తాం తగ జన్ను తగ దిమి
1: పదనిదని రవమ షణ్ముఖ ప్రియ రాగము పదబ పదబ పదబ నిగమ పదనిద దనిద దనిద గమ పదనిద నిన్నిద నిన్నిద ని మ పదనిద
0: తరగడదిం తరగడదిం తరగడదిం తగదిమి తరగడదిం తరగడదిం తరగడదిం తగదిమి తరగడదిం తరగడదిం తరగడదిం తగదిమి
1: నిదరిద నిదరిద నిదరిద నిదరి